0: గడింగ్ అగ్గడి సాళిస్ అమ్మినట్టు కురియమిదని రాజ హేందున ప్రోగ్రామ్ మీ ప్రోగ్రామ్ అలగడ మింగెనిస్తేనే మీ అదస్ నోగడి తిరిహా హమయ దెమ్ ప్రోగ్రామ్ గా బ్యారమ్ గా ఫుర్సత ఎహున్ తెరిన వణి హుళువా లాఫ బ్యారూమ హదలన్ గోతికి పిఎస్ఎం ఏఐ డిఎఫ్ఎం నోది పేజ్ మెసేజ్ కొల్లాగే నన్ నోట్ కొల్లవేణ మీ ప్రోగ్రామ్ అలగడం మిగనిస్తే నీ తఫాతకి బ్యాతం హిమనాలాగా ఇంకొతం కూరియద్దెం యోతి తరింగ ప్రొఫైల్ తరింగ ప్రొఫైల్ గా అలగడమే మీ బలాలని రాజ్యం పేరు ఫండక అభిహేగతు మౌలుమాత్ కెనస్తిను
1: కొమ్మెస్ ఏ ఫండ్ నూని తరియక అభి మౌలుమాత్ ఇస్సా కొల్లారే ఫండ్ అణెగ్గే కెరియర్ గె వాహకత ఏ ఫండ్ అణెగ్గే ఆ మీ ఏ ఫండ్ అణెగ్గే దిరిడు ఆము దిరిడు అభి భయ మౌలుమాత్ మీ బ్యాగ తెరేం కియాల్దేను
2: తరింగ ప్రొఫైల్